0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యహ్వతే కవచం దివ్యం శృణుయాత్ సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అస్తి శైశ్చర

0: శాస్త్రనందనః యఇదం కవచం దివ్యం సర్వపీడాహరం తృణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామాన్ అవప్నుయాత్.
1: కుజేల మౌని పాదం కైల నీలమింద్ర నీల నీల కాంతి మోహన.

వారిహార హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారం పుజారి సూర్యలోచనం భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాల బాల చార చోర బాల కృష్ణమాశ్రయ శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం భూష

పాపఘ్నం కద్రూజవిషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహం నాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాద వరదం శ్రీశం

నామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామిర్ణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామిర్ణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయుతం అర్జునీ జాయతే సత్యో.

సాధనం మయా తమైవ స్నేహే నాప్యం వాస్తుతి ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్త శ్లోకీ స్తోత్రం తస్య నారాయణ ఋషి అనంత ఛంద శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ దేవతా శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్త

0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పటే కవచం దివ్యం శృణుయా సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అస్తి శైశ్చర

శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభుః పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదరస్తథా కటిం మే వికట

0: At Vistaprint, we know you've got that idea for your business, like the trade show or the second
1: Lakshmyalingitavamangam bhaktanam varadayakam shrindrasimham mahaviram namami ranamuktaye antramaladharam shankachakrabjayudhatharinam shrindrasimham mahaviram namami ranamuktaye smaranat sarvapapaknam kadrujavishanashanam shrindrasimham mahaviram నమామిర్ణముక్తయే సింహం నాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీంద్రసింహం మహావీరం నమామిర్ణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం.